ప్రసన్న చంద్రబండార్ రచనా కరపు హెచ్ఎం జయవర్ధన్ సంగీతవేది అన్న సంగీతవత్ కల దెంట్ అవుట్ తునకట హత్ర క్రిస్టల్ గాయన కరపు టిక అలుద్ గీత ఒక మేఘ శ్రవణ శ్రవణీకరలు అయితే యలిత్ ఒకటి శ్రవణీకరణ అవస్థావత్.

0: ఎంతిక ధర్మతిలకు నిర్మాణయాక్.
1: మేము ఒకటి మేము మెదకడ దాగంతి పొలిటికల్ న్యూస్ నేమ్ ముందు మీద ఉన్న ఉంది మనకి వెళ్తే తినాలి ఇక దాని ముందట దాదాక హద
2: అని చెనందల త్యానా మిస్
1: అదే తీసాలా ప్రసెంట్ కరం దా
2: అదే భారతీయకి దాసనే మిస్
1: అదే తీసాలా ప్రసెంట్ కరం దా అంటే అదే ఇవిత హరి అదే మినిస్టర్ హెమోమ గెదరిన్ దాసు నిజా కెల్లెకు దానేనా మన్ కియంది ఇక
0: మకి ఇపెరని పెంపతి
3: లే అర కాపాన షర్ట్ గెనగిన పుతా ఉదర బలాగన్ హితియ మం ఇస్సరా హైన దూరియా ఉందోట బలాగ హితియనే ముస్మ గన్నకవా ముస్మ గత్తేనే ఆ గ్యాలమ మే ముస్మ గన్న హితియా మే బలాగని గ్యాలమ మే ముస్మ గత్తన ముస్మ ముస్మ ఏమ తమై ఐతాయ
0: మకే ఇపరని పెంవతి సత్యగ రాత్రి 7:30ట ఐటిఎన్ బలన్న
4: ස්වාධීන පුවත් එසනින් ඔබේ ජංගම දුරකථනයට ගෙන්වා ගැනීමට ITN News Alerts සිංහල සේවාව සක්‍රිය කරගන්න.
5: මොබිටෙල් නම් RJ හිස්තරක් ITN S ලෙස ටයිප් කර 2299 ට SMS කරන්න.
6: ඔබේ කෝටිපති සිහිනය අද සැබෑ වෙයිද? රාත්‍රී 10ට ලක්හඬ අහන්න. ජාතික ලොතරැයි මණ්ඩලයේ සියලුම ටිකට් පත්වල ජයග්‍රාහී ප්‍රතිඵල අද රාත්‍රියේම ඔබට කියන එකම රේඩියෝව ලක්හඬ.